సర్వజ్ఞశక్తనతవత్సలసర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్సల

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో.

0: గారే గారే
1: జరపడచ్చి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఏ సూర ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలేజీ.

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరు ఆయన, యా గోళా బుల్లా యా చతుర బుల్లా గా
1: ఎక చతుర నార